0: సరి నిజ ధని పద మమ గమ ని గమ ద గమ పద మ పద ని స ని ద పద ప
1: మమ గ ని గమ పద మ పద ని పద ని స గ రి స ని రి స ని ద స ని ద మ ద ప
0: ని రి ని ద ద ని ద మ మ ద మ గ గ మ గ రి మ గ రి ని ని రి గ మ గ మ ని ద మ ప సరి నిజ ధని పద మ ని ద మ ద ప
1: గ రి స ని రి స ని ద స ని ద మ ద ప
0: మ గ రి ని ని రి గ మ గ